ఏం చూపరా బావురు. మ్యూజిక్ మదర్ సన్ స్టూడియో ఒక్కొక్క ఇచ్చి అవయ గలన ఏ మో బాబు నాయ తోడి ఆ ఆన్ లైన్ ప్రొడ్యూసర్ అమియ విక్టర్ ఇగు ఏ బడాది మై కబిరో కబోల కబోల నాజి అవయ గలి కతదిలు ఉలేసు వాయ పాపా కో ఇయే apa kare bi o waru okiru bi ero ki nana ete se keru ero e wa wari o kare pa ko ki ko oya mre buwe ono wari o dwe obiru re mo ro dwe si fa bi bi re re o sa ri do jame ni o ga bu ya re o ya ri igiro bu na yo ja wo mu ro ma o ja wo mu ro ma o ya ra bo su wo o mo ya bo na wo ma o yi bo na be re Odide okere amene tase adoko okere you think you say I dey care police yo.